0: గారే గారే
1: యా జరపడది
0: గారే గారే
1: యా సూర బదలది
0: గారే గారే
1: యా అమ్మక పట్టాలి
0: గారే గారే
1: యా సూరకి తరది యా సూర ఎన్నాయ ఇదు
2: యా కచతుర నార
1: అమ్మ చోరగనే